0: కానీ ఈ రోజు చాలా ఈ రెండేళ్ళ వారి కిందకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, మూడంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. ఓ చక్కనే ఉండి దేవుడిప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. దేవుడిప్రకాష్ రెడ్డి కలుస్తారా లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి కలుస్తారా?
1: కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ తెలంగాణ కొండా సురేఖాజీస్ డాటర్ కొండా సుష్మిత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ షోస్ క్రాక్స్ విద్ ఇన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ హియర్ ఇన్ తెలంగాణ, బట్ మేజర్లీ ప్రూవ్స్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద చీఫ్ మినిస్టర్ బై ద చీఫ్ మినిస్టర్ విద్ ఇన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కొండా సురేఖాజీస్ డాటర్ కొండా సుష్మిత హ్యాస్ accused Revanth Reddy being biased for the old TDP leaders, sidelining the real Congress party, and has accused it of TDP Congress here in Telangana, number one. And number two, she has stated that Revanth Reddy has been acting very arrogant, and a major threat is that a misuse of intelligence department against his own cabinet ministers.
2: Now, Minister Konda Surekha, whose daughter made those controversial comments, has now responded to the party's disciplinary committee notice, and she has said that she has no involvement in the remarks that were made by her daughter. In her letter, Konda Surekha has said that supporters of the Konda family and Congress party workers organized birthday celebrations and service activities at several places across the state on the occasion of her birthday. She explained that because of her daughter Sushmita Patel's special association with her native place, Congress workers and supporters had invited her daughter as the chief guest for the celebrations. Konda Surekha has clarified that the remarks have been made by her daughter and these are completely her personal views. The minister has said that merely because it's a family relationship, one should not be held politically responsible for another person's personal opinions. Well, with that, it's time for a short break. More news and updates on the other side.